0: श्रोताओं, इस गीत के साथ ही फिल्मी गीतों का यह कार्यक्रम गीत अतीत अब यही समाप्त हुआ। ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। दोपहर के 12 बजे हैं। आइए सुनते हैं तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృత వర్షిణి తెలుగు ప్రచారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు మరియు కొన్ని చలనచిత్ర గీతాలను విందాం. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. కూరిమి గల దినములలో నేరములెన్నడు గలుగ నేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములే

0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు మరియు కొన్ని చలనచిత్ర గీతాలను విందాం. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. కూరిమి గల దినములలో నేరములెన్నడు గలుగ నేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములేతో.
1: సాథి ఉస్కి సూచిత్ సమ్మితి లేనా భీ జరూరీ హై.
0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా నేడు ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం. ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు మీరు వినండి.

0: కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణావకాశం. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటక
1: సాథి ఉస్కి సూచిత్ సమ్మితి లేనా భీ జరూరీ హై.
2: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా నేడు ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం. ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు మీరు వినండి.
0: రూపాయలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 500,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరచి ప్రోగ్రాంకు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి.
3: వీడియో సమర్పణలు సెప్టెంబర్ 30, 2026
0: వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి. మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపజేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ, భారతదేశ వేదిక మీ ద్వీపం మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొని 100,000 మందికి స్ఫూర్తినివ్వండి.
4: India's greatest treasures are not just its monuments, they are its people, culture and untold stories. The Ministry of Information and Broadcasting through Prasar Bharati proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes or hidden destinations, your story matters. Create a 1-to-3-minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.
0: అణ్వాయుధాల సంపూర్ణ నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26 జరుపుకుంటారు. 2013 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానం ద్వారా స్థాపించబడింది. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా సెప్టెంబర్ 2014 నిర్వహించబడింది. మానవాళికి అణ్వాయుధాల వల్ల కలిగే తీవ్రమైన ముప్పులు గురించి ప్రజలకు, నాయకులకు అవగాహన కల్పించడం, నిరాయుధీకరణ, సంపూర్ణ నిరాయుధీకరణను మరియు అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సాధించడానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాలను సమీకరించాలి. అణ్వాయుధాగారాలను నిర్వహించడం మరియు కొనసాగించడం వలన కలిగే భారీ సామాజిక మరియు

0: ఈవెంట్లను ప్రముఖంగా చూపడం. 2013 సెప్టెంబర్ 26 న్యూయార్క్లో జరిగిన అణు నిరాయుధీకరణపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఉన్నత స్థాయి సమావేశానికి కొనసాగింపుగా జనరల్ అసెంబ్లీ 2013 డిసెంబర్లో తన తీర్మానంలో ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ తీర్మానంలో సాధారణ సభ అణు ఆయుధాలను కలిగి ఉండటం, అభివృద్ధి చేయడం, ఉత్పత్తి చేయడం, సముపార్జించడం, పరీక్షించడం, నిల్వ చేయడం, బదిలీ చేయడం మరియు ఉపయోగించడం లేదా ఉపయోగించుకునేందుకు బెదిరించడం వంటి వాటిని నిషేధించడానికి మరియు వాటిని నాశనం చేయడానికి వీలు కల్పించే ఒక సమగ్ర ఒప్పందంపై నిరాయుధీకరణ సదస్సులో చర్చలను తక్షణమే ప్రారంభించాలని పిలుపునిచ్చింది. అణ్వాయుధాల సంపూర్ణ నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని 2014 నుండి ప్రతి సంవత్సరం పాటిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానాల ప్రకారం సభ్య దేశాలు ఐక్యరాజ్య సమితి వ్యవస్థ మరియు ప్రభుత్వేతర సంస్థలతో సహా పౌర సమాజం, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ప్రసార మాధ్యమాలు మరియు వ్యక్తులు అణ్వాయుధాల వల్ల మానవాళికి ఎదురయ్యే ముప్పు మరియు వాటి సంపూర్ణ నిర్మూలన ఆవశ్యకత గురించి ప్రజలలో అవగాహన మరియు విద్యను పెంపొందించడం ద్వారా ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని స్మరించుకోవడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రోత్సహించబడ్డారు.
1: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా మెగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన సైనికుడు చిత్రం నుంచి ఊరు గలిగే పిల్ల అనే పాటకు కార్తీక కారుణ్య హరిణి మాలతి గారు గాత్రం అందించారు. సంగీతం హరీష్ జయరాజ్ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన బృందావనం చిత్రం నుంచి చిన్నదో వైపు పెద్దదో వైపు అనే పాటకు సావిత్రి, వసంత, మురళీధర్, సుఖ్వేందర్ సింగ్, గీతా మాదిరి గారు గాత్రం అందించారు. సంగీతం తమన్ ఎస్. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా జుమ్మాందన్ ఆలం చిత్రం నుంచి దేశం అంటే మట్టి కాదు అనే పాటకు ఎస్పి బాలు, చిత్ర మాణుకి గారు గాత్రం అందించారు. సంగీతం ఎంఎం కీరవాణి గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

ప్రకృతి ఇసుక పిన్నది మధురమైన మన తెలుగు తల్లి సన్నది. ఇంతటితో నేటి అమృత వరుసని తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం.